ృవదుం బ్రహ్మ మాత్రం నరగమనే తోటృవదుం బ్రహ్మ మాత్రం మోగమనే తోటృవదుం బ్రహ్మ మాత్రం మోదుణర్వాయ్ తోటృవదుం బ్రహ్మ మాత్రం ఆగమనే తోటృవదుం బ్రహ్మ మాత్రం హరిభవనాయ్ తోటృవదుం బ్రహ్మ మాత్రం దాఘమనే తోటృవదుం బ్రహ్మ మాత్రం తన్పురుడాయ్ తోటృవదుం బ్రహ్మ మాత్రం శోకమినే తోటృవదుం బ్రహ్మ మాత్రం సుఖమధువై తోటృవదుం బ్రహ్మ మాత్రం ఊగమనే తోటృవదుం బ్రహ్మ మాత్రం ఉణర్పొరుళాయ్ తోటృవ

వందే దక్షిణ కైలాస వందే మాగ్నిమపి వందే వేణుభువనేశ్వరం వందే శ్రీమత్కాంతిమదేశ్వరి వందే శ్రీమూలలింకం చ శ్రీమత్తామ్రసభాపతి శివగామి సమో వేదం సుందరం లోకసుందరం నీలనే నీబళి తీ నెడువానగన్నాగినింద్ర పులనే ఉండరిహచ్చు అజల్మాలవన్ పోత్తి సెయ్యం కనరే కర్తగమే திருக்கற்குடி மன்னின்ற அனசே கையினே அடியேனையன் அஞ்சேனே வெஞ்சேலனைய கண்ணாரன் வெகுழி வலையில் நகப்பட்டு நைந்தேன் நாயேன் ஞானச் சுடரே நானோர் துணைகானே பஞ்சுவேர் மடியாள் பாகத்து உருவார் பவழத் திருவாயாம் அஞ்சேல் என்னை கட்டேன் கண்டாய் அம்மானே நையாதமனத்தினை

మాత్రం దృశ్య మై తోట్రువదుం బ్రహ్మ మాత్రం ధరితదని తోట్రియదుం బ్రహ్మ మాత్రం తంగియదాయ్ తోట్రువదుం బ్రహ్మ మాత్రం విరితదని తోట్రువదుం బ్రహ్మ మాత్రం విధ విధమాం తోట్ర

చిత్రమై తొట్టుబదూ బ్రహ్మ మాత్రం, చిరటిలదై తొట్టుబదూ బ్రహ్మ మాత్రం, అస్థిరమై తొట్టుబదూ బ్రహ్మ మాత్రం, అళ్తముర తొట్టుబదూ బ్రహ్మ మాత్రం, ఎత్తిరమై తొట్టుబదూ బ్రహ్మ మాత్రం, ఇతరమేనో తోట్ర

కల్పోన అసిబిలదాం బ్రహ్మరూపం, కళంకమిలా కేవలమాం బ్రహ్మరూపం, ఎప్పోదం వరువడివాం బ్రహ్మరూపం, ఏకపరిపూరణమాం బ్రహ్మరూపం, జ్ఞానగణవడివాగుం బ్రహ్మరూపం, జ్ఞానమిల పరమాగుం బ్రహ్మరూపం, మౌనమునియాగుం బ్రహ్మరూపం, ముక్త గురు